ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 11వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 1వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:59 దాటి 5 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ஆகாசவாணி வரங்கல் கேந்திரம் தரங்கிணி. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: నవలా పఠనం, కవితాగానం, ప్రసంగం, గేయం, గీతం, పాట, మాటలతో సహా ప్రతిదీ పలుమార్లు పరిశీలించుకోవడం అవసరం. కథల విషయంలో త్రిపురనేని గోపిచంద్ గారు చెప్పింది కూడా అదే. జీవభాష వాడాలి, సరళంగా పలకాలి, ఆడంబరాలు లేకుండా తేలిగ్గా కథ చెప్పాలంటారు ఆకాశవాణి ప్రయోక్త గోపిచంద్. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుందనేది వారి భావం.
1: ఏదైనా దెబ్బ తగిలితే ఒకరు అబ్బా అంటారు, మరొకరు అమ్మా అంటారు, ఇంకొకరు అయ్యో అంటారు. ఆ సంఘటన సంతోషాన్నిచ్చేదైతే ఓహోహోహో అంటారు, భలే భలే అంటారు, ఇంకా చాలా అంటారు. విచారాన్ని కలిగించేదైతే అను అయ్యోయ్యో అను జాలిపడతారు. రచనకు పునాది కూడా ఇటువంటిదే అని నా విశ్వాసం.
2: అంటే ఈ లెక్కన భాష, భావం, భావ ప్రకటన, శ్రోతలపై చూపే ప్రభావం తాలూకు బలిమి మనకు అర్థమవుతోంది. లెక్క మారితే విషయం మారకపోవచ్చుగాక, ప్రభావం పలుచన కావచ్చు.
0: అవునవును, రోటి పచ్చడికి మిక్సీ పచ్చడికి రుచిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది మరి.
2: ఓహో అంతేలే, కూసింత హాస్యం కూడా జోడిస్తేనే ఏ ప్రసంగానికైనా ఏ రచనకైనా రుచి పెరుగుతుంది, స్వర రుచి అమరుతుంది, శ్రవణ మాధుర్యం అబ్బుతుంది.
0: జనజీవితాలతో మమేకమైపోయిన ఎన్నో విషయాలను పునశ్చరణ చేసుకుంటున్న ఆకాశవాణి ద్వారా క్రిందటి తరం పెద్దవారిని, ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంటున్నామంటే మన తరం గౌరవాన్ని మరింతగా పెంచుకుంటున్నామనే అర్థం. ఇహ ఇందులో మరో వాదనే లేదు, అలా కాదేమో అనే బెంగా లేదు.
2: బెంగా వద్దు, బెదరును వద్దు, పాలగుమ్మి గారి పాట వింటే చాలు,

0: ప్రజల జీవిత గమనాన్ని ప్రభావితం చేసే సమాజాలు, సంస్కృతి వారసత్వాలు, చారిత్రక ఘనతలకు విలువ అప్పటికప్పుడే కాదు, ఎల్లకాలమూ ఉంటుందనడానికి ఆకాశవాణి కార్యక్రమాలు కూడా విలువైన ఉదాహరణలే అని చెప్పుకోవడం కూడా గర్వకారణమే.
1: ప్రజల ప్రమేయం గురించి పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నట్టు అంటే, ఇంతకు మునుపు పలు సందర్భాల్లో జరిగినట్టే ఇప్పుడు కూడా 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా ఈ ఉత్సవ సందర్భం కోసం తగినట్టుగా చేసే కార్యక్రమాల నిమిత్తం సరికొత్త సిగ్నేచర్ ట్యూన్లను సృజించి ఇమ్మని దేశ ప్రజల్ని కోరింది ఆకాశవాణి. ప్రజల భాగస్వామ్యాన్ని కోరడమంటే వారిని మమేకం చేసుకోవడమే.
0: అలా చేస్తూనే భాషకు ఆకాశవాణి చేసిన అమోఘమైన అసమానమైన సేవ అక్షరాల్లో పేర్చడం మొదలు పెడితే ఆకాశమంత ఎత్తవుతుంది.
1: మానవుడిని కేంద్ర బిందువుగా చేసుకుని మానవ ప్రగతికి మూలకారణంగా అతడిని నిలిపినప్పుడే సమాజ శ్రేయస్సు నిలుస్తుందనేది సామాజికవేత్తల నిఖచ్చైన అభిప్రాయం. వ్యక్తుల్లో అలాంటి వ్యక్తిత్వ నిర్మాణానికి ఆకాశవాణి తన ప్రయత్నం చేస్తూనే ఉంది.
0: ఇంతకీ మనం ఒక విషయం చెప్పుకోనేలేదు.
1: మనం అక్కడికే వస్తున్నాం. ఓ పాట పుట్టాలంటే దానికో సందర్భం ఉండాలి. ఆ సందర్భానికి తగిన సాహిత్యం కావాలి. ఆ సాహిత్యాన్ని ప్రకటించడానికి తగిన సంగీతం సిద్ధమవ్వాలి. అంతా చేశాక శ్రోతకు వినిపించడానికి అనౌన్సర్ ఉండాలి. వీటన్నిటి పట్ల కనీసపు అవగాహన కలిగిన ఆ ఉద్ఘోషకుని వాక్కు ఆ పాట పట్ల శ్రోతకు ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తుంది. అంతటి అవగాహనతో ఆ అనౌన్సర్ని సంసిద్ధం చేసేందుకు కార్యక్రమ రూపకర్తలు, పర్యవేక్షకులు, సంచాలకులు పనిచేస్తారు. సాంకేతిక సిబ్బంది దన్నుగా నిలుస్తారు. చివరిగా ఇందరి ఆలోచనల్ని, భావాల్ని తనదైన స్వరంతో, స్వరంలోని విరుపుతో, విషయంలోని స్వభావాన్ని ప్రకటించడంలో నేర్పరితనం కలిగి ఉండాలి.
0: అంటే ఆకాశవాణిలో అనౌన్సర్ ఓ ఆల్కెమిస్ట్గా పనిచేయాలి. ఆ రసవిద్య వంటబడితే,
1: స్వరవిద్య వంటబడితే ఆకాశవాణికి ప్రజలకు ఒక అనుసంధానకర్త అవుతారు.
0: కొందరివి స్వర

0: మరికొందరివి వాద్యనాదాలు.
1: స్వరాల్లో కొన్ని మేఘనాదాలు, కొన్ని శ్యామఖంఠాలు, కొన్ని నర్తన ప్రియాలు, కొన్ని కలధ్వనులు, కొన్ని కలవాపిలు.
0: ఇది చిరకాలం సాగిపోయే స్వరధార,
1: చివరి గమ్యమంటూ లేని రహదారి,
0: ఎదలో మిదిలి భావవీచికల మేలు జలతారు,
1: విజ్ఞాన వినోదాల బాట,
0: మనసులుమిచ్చే మాటపాటల పల్లకి,
1: సవ్వడి చేస్తూ స్వరఝరులపై తేలియాడుతూ వినిపించే వికాస తరంగిణి.
0: ఇది ఆకాశవాణి.

0: తొంభై ఏళ్ల పాటు మనం విన్న వాటిని 90 రోజుల్లోనో 90 గంటల్లోనో 90 నిమిషాల్లోనో శాంతం గుర్తు చేసుకోలేము. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని దాచుకున్న వారిని తరచుగా ఈ మధ్య 90s కిడ్స్ అంటున్నారు కదా. ఏ ఆ గిలిగింత ఇప్పుడున్న మీకు వద్దా, మీ తర్వాత వారికి అందివద్దా? మేం మిలీనియం కిడ్స్, మేం జెన్జీ అని చెప్పుకుని జెన్ జీ ప్లస్ కాలంలో చెప్పుకోవడానికి కావలసిన జ్ఞాపకాల్ని ఇప్పటి వాళ్ళకి ఇవ్వాలి కదా. భావితరానికి పునాది వర్తమానమే కదా.
1: అందుకే మీరు ఇంతవరకు విన్నది ఓ భావచిత్రం, స్వభావ చిత్రం, స్వరభావ చిత్రం, మనోభావాల మనసు చిత్రం, అనుభూతులు అల్లుకున్న జ్ఞాపకాల బరువు చిత్రం.
2: నేను అక్షరాలకు భావనాశక్తిని జోడించినాను. నేను భావ ప్రకటనకు శబ్దరూపమై వ్యాపించినాను. నేను అశరీరవాణి, నేను ఆకాశవాణి.
3: మీరింతవరకు నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
5: ఆకాశవాణి సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురువు గొప్పదానాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక సంస్కృత సుభాషితాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారని, మరికొందరు ఆ జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులకు బోధించడంలో నిపుణులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మ నైపుణ్యం ఇతరులకు బోధించే నైపుణ్యం కలిగిన వారు ఉపాధ్యాయుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠులైన వారిగా గుర్తింపు పొందుతారని సుభాషితాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగాయి. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నిన్న నేపాల్ పార్లమెంట్లో చెప్పారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు

అయిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటి రూర్కీ తెలియజేసింది. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొత్తార గ్రామంలో ఇందిరమేళ్ల గృహ ప్రవేశంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమేళ్ల ప్రారంభోత్సవం పైలను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వెల్లడించి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటిల్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:03 దాటి 43 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి నటులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. సినీ ప్రపంచంలో నటులుగా ఆయన నిరాడంబరులు. రంగుల లోకంలో పొగడతల రంగును ఆశించని సపోర్టివ్ ఆర్టిస్ట్. పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా సినిమా పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. తన పేరు కన్నా చిత్రాలలో వేసిన వేషాలతోనే హృదయాలలో నిలిచిన ప్రఖ్యాత నటులు ఆయనే, ప్రసాద్ బాబు. సినీ ప్రియులకు సుపరిచయమైన ఆయన అప్పట్లో హీరోగా, విలన్గా, సహనటులుగా, తండ్రిగా, అన్నగా, పోలీస్ ఆఫీసర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి మెప్పించారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రసాద్ బాబు సినీ నట జీవిత విశేషాలు విందాం.

మంచి రూపం, నటన, ప్రతిభ ఉండడంతో స్నేహితుల ప్రోత్సాహంతో చెన్నై చేరే అవకాశాల కోసం ఫోటోలు పట్టుకునే చాలామందిని సంప్రదించారు. ఒక దర్శకులైతే తన ఫోటోను నిలకీసుకుంటారు. ఎంతోమంది వచ్చారు, అందులో నువ్వు ఒకటివి అని చెప్పేసి నిరుత్సాహపరిచారు. అయినా ఏమాత్రం కలత చెందకుండా ఎవరైతే నిలకీసి కొట్టారో ఆ దర్శకుల చేతనే మంచి నటులయ్యాక ఒక యాడ్ తీసుకున్నటువంటి ఘనత ఆ హీరోది. అలా ఫోటోల కోసం, అవకాశాల కోసం తన ఫోటోను పట్టుకుని సినిమాలో వేషం కోసం, సినిమాలో తన ఫోటో కనపడితే చాలు, తన వేషం కనపడితే చాలు, తన సన్నివేశం కనపడితే చాలు, స్క్రీన్పై తన పేరు పడితే చాలు అనుకుంటున్న క్రమంలో 1973లో గీతా సినిమాలో హీరోగా తొలి అవకాశం రావటమే కాక మొదటి సినిమాతోనే మంచి నటనకు గాను ఆ 7 ఉత్తమ నూతన నటులుగా అవార్డు అందుకున్నారు ప్రసాద్ బాబు గారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు యాక్టర్ స్పెషల్లో ప్రసాద్ బాబు సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ప్రసాద్ బాబు గారు తన సినీ ప్రయాణంలో స్టార్ హీరోల నుంచి మొదలుకుని స్మాల్ హీరోల దాకా దాదాపు తెలుగు హీరోలందరితోనూ కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. హీరో రజనీకాంత్ నటించిన అంతులేని కథ హిట్ సినిమాతో మరి సినీ ప్రపంచంలో, సినీ వినీల ఆకాశంలో, పరిశ్రమలో గొప్ప పాపులర్గా ఎదిగారు. ఆ సినిమాలోని నటనకు గాను అందరూ కూడా ఫిదా అయ్యారు. అంతలా అద్భుతంగా నటించారు తిలక్ పాత్రలో.
4: కొత్త డైరీలో ఐదో నచ్చింది.
5: మన స్నేహానికి నాలుగేళ్లు నిండి, ఐదేడు.
4: ఓహో, నాలుగేళ్లుగా నా కోసం కాచుకునున్నావని గుర్తు చేస్తున్నావు అన్నమాట. ఇందుక ప్రతి సంవత్సరం కొత్త డైరీ ఇవ్వడం
5: సరికా. మనసు ఎంతకాలమైనా కాచుకుంటుంది.
4: అవును, దానికి ముసలితనం లేదు.
5: కానీ వయస్సు.
4: నేను ప్రేమిస్తున్నది నీ మనసు, వయస్సును కాదు.
5: నాకు నీ మనసు కావాలి, వయస్సు కావాలి.
4: తిలక్, నీకు తెలుసు నా బాధ్యత ఇంకా తీరలేదని.
5: సంసారం బాధ్యతలకు, సముద్రంలో నెలలకు అంతెక్కడ సరిక. నాకు బుల్లి తిలకం చూడాలని.
3: అంతలా డైలాగ్ డెలివరీలోను, నటనలోను ఎంతో ప్రతిభను చూపించారు. ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా 1976లో విడుదలై సంచలనమైంది. అందులో నటించినటువంటి నటులందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాతో ప్రసాద్ బాబు గారు వెనుతిరిగి చూడలేదు.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

0: ఆ సినిమాలో అన్ని విశేషాలే. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారైతే తన గొంతులో ఉన్న విశ్వరూపాన్ని చూపించారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: నిజానికి ప్రసాద్ బాబు గారి పాత్రతో పాటు నటన కూడా సహజంగా ఇంట్లో వ్యక్తిగా ఉంటుంది. 1973 ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాబు గారి దర్శకత్వంలో తెరకెక్కిన మన ఊరి పాండవులు చిత్రంలో కూడా మంచి సాలిడ్ పాత్ర వేశారు. కృష్ణమరాజు, చిరంజీవి, మురళీమోహన్ వీళ్ళందరితో పాటు మరి సమానంగా భీమన్న పాత్రలో నటించి పాత్రకు జీవం పోశారు. శభాష్ అనిపించుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అటు నుంచి ఇక

0: గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నిజానికి ప్రసాద్ బాబు గారి పాత్రతో పాటు నటన కూడా సహజంగా ఇంట్లో వ్యక్తిగా ఉంటుంది. 1973 ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన మన ఊరి పాండవులు చిత్రంలో కూడా మంచి సాలిడ్ పాత్ర వేశారు. కృష్ణరాజు, చిరంజీవి, మురళీమోహన్ వీళ్ళందరితో పాటు మరి సమానంగా భీమన్న పాత్రలో నటించి పాత్రకు జీవం పోశారు. శభాష్ అనిపించుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అటు నుంచి ఇక అందరి దృష్టిలో పడి వరుస అవకాశాల మీద అవకాశాలు రావడమే కాకుండా మంచి మంచి పాత్రలు పోషించే అవకాశం ఇచ్చారు దర్శకులు, నిర్మాతలు, సహనటులు. ఇంకా అప్పటికి లెజెండరీస్ యాక్టర్స్గా ఎవరైతే వెలుగుతున్నారో వారందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వెనుదన్నుగా నిలిచి ప్రోత్సహించారు.

నోవాకు చీర బెడత ముక్కు మీద ముద్దెడత కాపవరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు

ఆదేశాన్ని విజయంగా మలుచుకుని సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారు. వరుస అవకాశాలే కాకుండా అగ్ర హీరోలతో కూడా మరి మంచి బలమైనటువంటి పాత్రలు, హీరోలు పాత్రలు వేసే అవకాశం వచ్చింది. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కూడా మంచి మంచి గొప్ప హిట్ సినిమాల్లో పనిచేసి శభాష్ అనిపించుకున్నారు.

కెరియర్ తొలినాళ్లలో ప్రసాద్ బాబు గారు అప్పటి తన సమకాలికులు యువ హీరోలైన చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్, రజనీకాంత్లతో మంచి స్నేహం ఉంది. అయితే వారి వారి అదృష్టం, సామర్థ్యాలను బట్టి చరిత్రను తిరగరాసే హీరోలయ్యారు. కానీ ప్రసాద్ బాబు గారు మాత్రం నిరాడంబరంగా, ఏమాత్రం బాధపడకుండా తన పట్ల, తన నటన పట్ల, తన ప్రతిభ పట్ల విశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ పాత్ర వచ్చినా కూడా అలవోకగా చేశారు, సంతృప్తి చెందారు వచ్చిన ప్రతి అవకాశం.

0: Spotlight.
1: ஆகாஷவாணி வரங்கல் கேந்திரம். ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9:31. ఇప్పుడు విందాం 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు వింటారు. ముందుగా భూకైలాస్ ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం, సంగీతం ఆర్ సుదర్శన్.

మధుర గీతాలలో తర్వాత పాట శాంతి నివాసం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన జూనియర్ సముద్రాల గీతం సంగీతం ఘంటసాల.

జ్యోతి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి.

0: సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: మధురి గీతాల తర్వాత పాట కలిసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన కోసిరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మనసే మందిరం. ఈ చిత్రం కోసం ఘంటసాల పడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

వెలుగు నీడలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన కోసరాజు గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాలలో తర్వాత పాట 16 ఏళ్ల వయసు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

రావణుడే రాముడైతే ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం జీకే వెంకటేష్.

పండంటి కాపురం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం ఎస్పి కోదండపాణి.

మీరు ఇంతవరకు అలనాటి ఆనిమత్యాలు మధుర గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం.